కంఠే కురు క్షిదిపతే తవ సుప్రభాతం. ఏలాది సంస్కృత సుగంధి నదీ జలాజై హైమైర్ఘటై నిజ శిరో విద్రుతై లసంతః త్వత్కింకరాస్త్వదపి.